తటా మెగా ఖేతా దీపాలో మండలా ఖండా బ్రపండా అండు జరుజుత్ పుజా కాణీ సేత జా సోమత జాని నానకా సరా మేరా జంతహా నాన్ జంతు పాయ కై సా మాలే సబణా జిన్ కర్తే కర్నా కియా చింతా భీ కర్ణీ తాహా సో కర్తా చింతా